హలో హలో హలో 1 2 3 4 మైక్ టెస్టింగ్ హలో మైక్ టెస్టింగ్ ఫర్ టుడేస్ ట్రాన్స్మిషన్ ఓకేనా మైక్ ఓకే దెన్ ప్లీజ్ సీ ప్లీజ్ చెక్ ద టైమ్ 5 అవర్స్ పాస్ట్ 13 మినిట్స్ సెకండ్స్ 26 27 28 29 30 ఓకే థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే.